0: ఆర్ రెఫరీలకు స్టే అండ్ నెదర్లాండ్ అది ఖతర్ మసేపురం ఏఆర్ రెఫరీ కొట్టియస్ రోమ్ సలమ అది మీ ఫెనికి అది మీ కులం హమగిపేవని అమెరికా సోఫీ స్టేడియం సోఫీ స్టేడియం లాస్ ఏంజెల్స్ స్టేడియం ఫోటో తమ్మిదని అవునంతి మీ లైవ్ కవరేజ్ నోతకు మెచ్చి హింగం ముందాగు మిగిలిచని టీవీ మెదడు టీవీ బలాగ టీవీ ధరలు మేర పెనుగ మీదని పెరగ్గు కూడంత ఇంకేనంతక మీ హుంగ మగ అది మీ హుంగ ప్రతి హరకత్తక ఎక్కిగ మీ హుంగ ఫోటో అవడమని వీడియో తప్పనిక మీదని టీమ్ కొడుతారు అన్ని హాఫ్ మడుకోదే వాద కాదు మిహారు అన్ని హంగ మగ అంతక మిది మిహార్ దండుగ మీ హరకెత్తకందే రస్మియాస్ బేవ్ మట్టక సర్కల్తారే బాట ఉరిగా మిహా తయారు మిహాసాము మీదుగా మ్యాచ్ కొరియద్దాకు పెడుతుంది మట్టక వాసు
1: పేరు ఏది పెరుగు హాఫ్ కి తెరే ఏరియా మీద దీని ఆరిమితం తీసుకోవద్దాం పెరుగు పెరుగు చేసేసి ఎదు గోడ హాఫ్ మెదాసం అని అమెరికా కుంతని ఫోన్ అది గోడ కాదు పెరుగుపోయి కుంతని అతను అప్లే అమెరికా కుంతని బోల్ వాడిన మసేపు పెరుగుపోయి కుంతని ఇప్పుడు ఫోన్ అది గోడ అరమతి నా హాఫ్ మెదాసాం అమెరికాకి రొబిన్సన్ బ్యాక్ ఆఫ్ ఫహత్ ఏరితే కీపర్ సార్ ఫీఫా వరల్డ్ కప్ 2000

0: ఇస్లామీ తారిఖ్ తెరే కురవే దాతురు
1: ముఖద్దస్ తంతన ఇస్లామీ తౌసీబ్ బినా కురుంగా ముహిమ్ము దౌరెన్ అదా కుఫావా సమాంవి తంతనుగే వాహకతా
2: కమం బల్కిస్ కే అస్తు రస్కం ఉతి కొంగ్ సర్హద్ దెక్యాతో దెనిగన్నం ఆర్కియోలజిస్టుం వరబ్బుడు సమాకమ
0: రత్త బినా కురిగోతా ఇల్మం హివర్ది బింతౌకా ఇల్మం హిత్త ఫ్రాదిగ
1: కురి పోషి
3: కొమే హోమ దో హెక్ కే హెందులు అగ్గడి తిరియు
1: రిపీట్ అంగర్ దుగి వెందురు ఎకే జహర్ అది బుద దుగిరి అగ్గడి తిరియు एंगा सतरस्तेक साड़ी स्नूइट किलो हर्ट्स मीडियम बेव आदि अध्ययन वे मिग हर्ट्स एफएम बैंड
3: इंतजार को दूंगा
0: फिकह सुन्ना
1: एक लेग फाना अल्लाह हुर सुन्ने वे अब हुर रत के फान गे अरि हुं रिवा वे के वे एक लेग फान विदार वे ہم کشورون رسول اللہ صلی اللہ علیہ وسلم حدیث کرویے اس ویدیا امتے کے میہ کو اینا کے ہتا
4: اسلامی قوم تکو گمی دنے گو تن عمل کرے من دانی دن ہوتی حق گو نوابے کا دیوج جکن فہم می انگونی دن فہم انگونی این ویج جکم گا وانما ایل مرنگ تیرے گا دیگو تکن ایبا اشارہ کرے فاوے
0: فقہ سنن
1: کم میں حکر دو ہے گے مندر کری اگار گڑ فنرے ಎಂಗಾ ಸತರಸ್ತೇಕ ಸಾಳಿಸ್ ನುವೆ ಕಿಲೋ ಹರ್ಟ್ಸ್ ಮೀಡಿಯಂ ವೇವ್ ಅದಿ ಅಡ್ಡಿಯ ನುವೆ ಮೆಗಾ ಹರ್ಟ್ಸ್ ಎಫ್ ಎಂ ಬ್ಯಾಂಡ್
5: ಹಮಾಯಕಣಿ ದಿವೆಹಿರಾಜ್ ಜೇಗ್ಯಾಡು
1: ಇಂತಿಜಾರ್ ಕೊಲ್ಲವ್ವಾ

అది మరుయం గె ఫాను గె దరికలున్నాయి. ఏ దరికలు మేకమన కుళదు వంతకం గె హెక్కెకంగా తిమన్ రసలాంగి లెవీమే. అది హమజహే దిరుళుమకాయ్ ఫెన్ ఆరు తకెగ్గి వెరి ఉస్ బిమెగ్గా తిమన్ రస్కలాంగి ఏ దిమే కంబలున్న హియా వహికం దివీమే.

ఎవరెంగె తెరెం తనవస్కంగా హద్దు ఫహన్ అళాఫావా మీహున్న తిమన్ రస్కలాంగె అజాబు ఫొనువ్వ ఎవరెం గెందవాఫుమద్దాందని ఎహారుం ఎవరెన్ రోయహేరి సలామతంగెది గోవానతే.

అవ్వా, ఎవ్వెస్ దరికలకు నుహిప్పవే, అది ఎఖలాంగియాయకు ఎహెం ఎవ్వెస్ ఇలాహకు నువే, ఎహెం వీనమ ఖొమ్మె ఇలాహకు మె ఎ ఇలాహకు హిది తగచ్చాయగే హింగ జయిహే, అది ఏగి ఎబ్బయకు అనెబ్బయకవ్వురే మతివిరివెగెం హింగ జయీస్కం కషవరే, ఎవరెం ఎ సిఫకురా గొత్తకుం అల్లాహ్ హుస్తాహిరువే బుడిగెంబే.

0: ఏది లవ ఎంతో
1: వరజీత్ లవ్.
0: దివే రాజే గడు అడుగడ మేము కొరియా మీకు ఎనిస్తే నీ బురా ఫాతి మిహాయి సాబు ఫిషింగ్ ఆమె ప్రోగ్రామ్ కుపేరు ఫురుసత్ హుళువా లాఫోతి నన్ను నోట్ కురేవేణ్ తినే తినే హతరే సుమెన్ హై సుమెన్ హైక గుళాదాని
1: ప్రోగ్రామ్ గా గేమ్ కుళుముగా ఫురుసత్ ఆమె కొమ్మె బేవరే కవెస్ ఉన్నానే అవాంగ్ అమ్మ నన్ను నోట్ కొల్లంవి ప్రోగ్రామ్ గా మీ కురియద్దని దెమసక్కతే ఫురితమ మసక్కతకి తెదెద్దొగే దెవన మసక్కతకి అవస్ బురు
0: కామయాబ్ కమాయికి
1: ప్రోగ్రామ్ నిమ్మ గేమ్ తా కుళే ఫరాతక అమ్మ ఆలుగండ్ మే హదియాగ్ గొద్దు గలవ గెనెస్తేన
0: హమే బేవరికి బేణువా ఫరాత కలవ అసవిస్ కురేవిదా
1: అళుగండ్ మే మిహాన్ మసకే కురే మొమిదన్ ఇతుర్ బేవరేక గుళాలవేత.
0: అస్సలాము అలైకుం కుసుమా.
2: వాలైకుం సలాం
0: కుసుమా. హాలు కిహనే?
2: హాలు వర బరాబర్
0: కొంకమ మే దోతి
2: మోదుని హవ ఇని బేర్గ
1: మేదు మోసం కినవని
2: మోసం వర రీతి నికొడ తమావి దీప మడు మడు బారే విస్తేబ దేకడకు.
0: అల్హమ్దులిల్లా
1: కుసుమ్ ప్రోగ్రామ్ క కురిం బావరే వంత
2: రేడియో ప్రోగ్రామ్ తక బాడవం ఇక మీ ప్రోగ్రామ్ దాది అలమ బావరే.
1: ఏమే మామ ఈ ప్రోగ్రామ్ కురియద్దాగ కొమ్మస్వర కానుగొండ మే అనికవస్ ఖ్యా దేన కోసం కోసం మీ బ్యాగ్ మీ ప్రోగ్రామ్ గమేన దెమసక్కతే ఎమ్మసక్కతకి తెదెద్దొగే దెమేనని అవస్పూరు తెన్ కోసం కురంజే మసకే ఇంకా అని గురువాతు నెగేమ తెన్ గురువాతు నెగేమ కోసం జహే మసక్కతే అడుగండ్ మే ఖ్యా దేన కురంజే గొయ్ ఏమే మహిం గా నంబర్ ఎనగమ ఎకే దేన్ హతరే మితను నంబర్ ఎనగ
2: హతరే
0: హతరే దో హతరెగ్గ ఏమే.

0: ఎత్తరేవన్నావు ఎత్తరేవన్నావు కూడా ఒక అసత్కుల్లని బందుగా ఉన్నాయి.
1: కియాబల రాణిగా హింగమ జోమక మాడు ఆహాఫాణ
2: జిహాన్గే మమ్మ మీద నా బద్దలు కొల్లం కింగు స్పదాశ
3: కుచ్చకుడుగి పేడత
4: కుజ్జకు వేణు మీద వెనక
3: అని కుచ్చకుడు తీవపాడు.
5: ఎహారా మిహారుగె తఫాత్ ఇహుసాస్తవ్గె రేడియో డ్రామాత దివ్యరాజ్యగడుగె యూట్యూబ్ ఛానల్లు మిహారు అడోస్ వాలివ్వేనే. దివ్యరాజ్యగడుగె యూట్యూబ్ ఛానల్ అవహ సబ్స్క్రైబ్ కొలవా.
6: ಕೊಮ್ಮೆ ಫತಿಯಕಂ ಅಲಿವಿಲೆನಿ ಆ ವಾಹಕೆಯ ಕ್ಯಾಕು ಕೊಮ್ಮೆ ಹವೀರೆ ನಿಮಗೆಂದನಿ ಅದಿ ಮುಳಿಂಗ್ ಆ ವಾಹಕೆ ಕ್ಯಾದೀಫ ಕೊಮ್ಮೆ ದುಹಾಕುಮೆ ದತ್ರುಕುರಂಜೆ ಆ ಮಗುತ ಕ್ಯಾದನಿ ಅಣೆಕ್ಕಾವಸ್ ಆ ವಾಹಕೆ ಏಕಮಕು ಏನ್ ಕೊಮ್ಮೆ ವಾಹಕೆ ಕುಂದ ಅಸ್ಕುರಂಬಿ ಆ ಫಿಲಾವ ಹಾಸಿಲ್ ಕುರಂಬಿ ಆ ಇಬ್ಬರತ್ತೆ.